0: తింటాం. బిల్లి బిల్లి సాంగ్స్ అమ్మో బిల్లి టు లోక్ కి బ్యాంగ్ బిల్లి
1: లే ఐ కాక బయట వచ్చి మయా జా బయట జా
0: బిల్లి అట్టి